స్నానం నమో మంత్రమంత్రం నమో జంత్రజంత్రం నమో ఇష్టేష్టే నమో తంత్రతంత్రం సదా సచ్చిదానందం ప్రణాసి అనూప్యారూప్య సమస్త నివాసి సదా సిద్ధదా బుద్ధదా బృందకర్తా దూరదర్దం అగం ఓహర్తా పరం పరం పరమేశ్వరం పురుషపాలం సదా సర్వదా సిద్ధదాతా దయాళం అచేద్య పేద్యనాం అకామం సమస్తపరాజి సమస్తస్తామం తిరాజో చాచరీ షాంద జలె హే థలే హే అపీత హే అపే హే ప్రభు హే అజూ హే ఆదేశ హే అపే సే పుజం పర్యాత్ షాంద అగాధ్య అబాధ్య ఆనందీ స్వరూపే నమో సర్వమాన్య సమస్తి నిదాన్య నమస్వం నిరేనాథే నమస్వం ప్రమాథే నమస్వం అగంజే నమస్వం అపంజే నమస్వం అకాలే నమస్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజ రాజే నమో సాహసాజే నమో సహసాహి నమో మహమాహి నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోఖ రోఖే నమో శోక శోకే